0: భగవానికి జై. శ్రీ కౌశల్యానందన భగవానికి
1: జై.
0: శ్రీ దశరథ నందన భగవానికి
1: జై.
0: శ్రీ కైకేయీ నందన భగవానికి
1: జై.
0: శ్రీ సుమిత్రానందన భగవానికి
1: జై.
0: శ్రీ చారోభయ్యనికి
1: జై.
0: శ్రీ హనుమాన్జీ మహారాజుకి
1: జై.
0: శ్రీ రామ జన్మభూమికి
1: జై.
0: శ్రీ కృష్ణ జన్మభూమికి
1: జై.
0: శ్రీ కాశీ విశ్వనాథ్కి
1: జై.
0: శ్రీ అయోధ్యా ధామకి
1: జై.
0: శ్రీ సరియూ మహారాణికి
1: జై.
0: జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి
1: జై.
0: గోస్వామి శ్రీ తులసీదాస్.